చైత పునవ సాజరి లైలా జరీ ఉగవలీ దివసా ఢవళ్యా కశీ సూర్యాచ బగుని రూప డోళా కీ దీప ఫిర్తిన జాలీ ఏడీ పిశీ హో అసు కాయితరి అసు కాయితరి అకరిత గడలగ